నిగడా ఓయ్ మాట్లాడుర్రల మర్ర ఒక సుమ్మన్ కూతురల మర్ర ఓర్ బ్రాహ్మణ కండగ బెడ బెడ నిస్కేదకం బెడ.